వందనమమ్మా భారత మాతా వందనమమ్మా. మంద మంద మలయానిల జాగృత నిర్మల జీవన మధుర ఫలామృత శస్య శ్యామల కోమల గాత్ర వందనమమ్మా భారత మాతా వందనమమ్మా. శ్యామల నీవే సరళవు నీవే ధరణివి భరణివి సర్వము నీవే ప్రాణతులీవే జననీ భారతవని వందనమమ్మా భారత మాతా వందనమమ్మా. నీవే విధయక నీవే ధర్మక నీవే హృదయక నీవే మర్మక నీవే ప్రాణము నీవే దేహము నీవే ప్రేమము నీవే శ్రేయము వందనమమ్మా భారత మాతా వందనమమ్మా. వందే మాతరం ఏ శబ్ద అబ్ ప్రత్యేక్ భారతీయ కే హృదయ మే విరాజమాన్ హో గయే థే. ఆ సేతు హిమాచల్ గూంజతా స్వర సత్య పావన్ ఔర్ పరమ్ హై అడిగ్ హర్ భారతీయ మన్ మే నహీ కోయీ భరమ్ వేదో సే భీ వందనీయ హై జయ ఘోష్ వందే మాతరం వందన హై వందే మాతరం జయ ఘోష్ వందే మాతరం.